నిర్ముక్తా హర్షిణీ హరి సోదరి హాహా హూహు ముఖస్తుత్య హాని వృద్ధి విదర్జిత హయ్యంగవీన హృదయ హరికోపారుణాంశుకా లకారార్థ లతా పూజ్య లయశుద్ధ